0: ఆత్మదేవతా సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య ప్రాణ పురుషోత్తమ శ్రీ సీతారామచంద్ర ప్రభు భగవద్గీత ప్రియ భగవద్గీత సేవా మమదార్య దేవదేవోత్తమదేవత సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ శ్రీ సీతారామచంద్ర ప్రభు భగవద్గీత ప్రియ భగవద్గీత సేవా మమధార్య
1: పంచదశోధ్యాయ పురుషోత్తమ యోగ హే భగవాన్ వాచ ఊర్ధ్వమూల మనశ్శాకామస్వత్తం ప్రాగుణవ్యయం ఛందాం తీర్థ పరాణి యస్తం వేద స వేదవిత అజస్తోర్ధ్వం ప్రకృతాస్తస్య శాఖా ప్రవృద్ధా విషయ ప్రవాలాః అజస్తమూలాన్యమసంతతాని కర్మానుబంధి విమనిత్య లోకే అశ్వత్థమేనం సో విరోధమూలమదంగతస్య నిద్రవేణి చిత్ర